పతది బరగా పదగడను చుంబిసి కలిసిరువే నా చుంబిసి కలిసిరువే. ధన్యవాదాలు రక్షిత.

ఆడైతే ఎలనాగిన మంజు అని పల్గుట్టైతే అక్కి ఆరుతిదే కిచిపిచి ఎన్నుతిదే అక్కి ఆరుతిదే కిచిపిచి ఎన్నుతిదే మంగ మరయేరుతిదే ఆ కొంబె ఈ కొంబె ఎగరుతిదే ಯಾಕ್ಲೇ ಹನುಮಂತಣ್ಣ ಗುರ್ಗುಡ್ತೀಯ ಮಂಗ ಮರಗೆ ರುತ್ತಿದೆ ಆ ಕೊಂಬೆ ಈ ಕೊಂಬೆ